0: గారే గారే
1: ఏ గరబడజీ
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టారే
0: గారే
1: ఏ సూర కిదరజీ ఏ సూర ఇన్నాయా ఏదో